0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గాత్రక చేరి వింటారు. గాత్ర సహకారం శ్రీ టి లోకనాథ శర్మ. వాద్య సహకారం వయలిన్పై శ్రీ నేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి రామా నీవే, కరహర ప్రియ రాగవర్ణం, ఆదితాళం.
2: Listen to a Karnataka classical vocal recital by Shri Chittur Subramanya Pillai. He is supported vocally by Shri T. Lokanatha Sharma, accompanied on violin by Shri Neti Sriram Sharma and on mridangam by Dr. Yella Venkateshwar. Shri Chittur Subramanya Pillai begins his vocal recital with a varnam in Rakharahara Priya, Rama Nive, set to Adital.

0: ఇప్పుడు వినండి శోభిల్లు సప్తస్వర జగన్మోహిని రాగం రూపక తాళం త్యాగరాజ స్వామి కృతి.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ జగన్మోహిని శోభిల్లు సప్తస్వర సెట్ టు రూపక తాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గాత్ర కచేరి వింటున్నారు. గాత్ర సహకారం శ్రీ టి లనాథ శర్మ. వాద్య సహకారం వయలిన్ పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీరంగనాథం ఉపాస్మహే, పూర్ణచంద్రిక రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్, ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఫర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్ళై. హీ సపోర్టెడ్ వోకలీ బై శ్రీ టి లోకనాథ శర్మ, అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ నేతి శ్రీరామ శర్మ, అండ్ ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. Continuing the concert, you will now listen to a composition of Muthuswami Dikshitar in Raag Purnachandrika, Sri Ranganatha Mupasmahe, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి త్యాగరాజస్వామి కృతి బుద్ధిరాదు రాగం శంకరాభరణం మిశ్ర చాపుతాళం.
1: శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ శంకరాభరణం. బుద్ధిరాదు సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Srimati Manda Sudharani, supported on violin by Sri R. Dinakar and on mrudangam by Sri M. L. N. Razu.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti Inati Karnataka Sangeeta Karyakramamlo శ్రీమతి మండా సుధారాణి గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ ఆర్ దినకర్, వయోలిన్ శ్రీ ఎంఎల్ఎన్ రాజు, మృదంగం.
1: ఫస్ట్ లిసన్ టు ఎ త్యాగరాజస్వామి కీర్తన వరరాగల యజ్ఞులు ఇన్ రగ్ చెంచు కాంభోజీ సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా వరరాగ లయజ్ఞులు చెంచు కాంభోజీ రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: You have enjoyed a Tyagaraja Swami Kirtana, Vararagala Yajnulu, in Rag Chenchu Kamboji, set to Adithal.
1: Vararagala Yajnulu, Chenchu Kamboji Ragam Adithalalo, Tyagaraja Swami Vari Kirtana, Mirintavarku Vinnaru.
0: Now listen to another Tyagaraja Swami Kirtana, Pariyachakama, in Rag Vanaspati, set to Adithal.
1: Karikramalo Ippudu, Pariyachakama. వనస్పతి రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామివారి కీర్తన

0: యు హావ్ ఎంజాయ్డ్ ఏ త్యాగరాజ స్వామి కీర్తన కృప చూచుటకు వెళ్ళరా ఎన్రాగ్ ఛాయాతరంగిణి సెట్టు ఆదితాళ్
1: కృప చూచుటకు వెళ్ళరా ఛాయాతరంగిణి రాగం ఆదితాళంలో కీర్తన మీరింత వరకు విన్నారు.
0: నౌ లిసన్ టు ఐ ముత్తుస్వామి దీక్షితర్ కంపోజిషన్ సరస సంవీర ఎన్రాగ్ సవీర సెట్టు ఆదితాళ్.

0: సౌవీర రాగం ఆదితాళంలో ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన మీరింతవరకు విన్నారు.
1: కంక్లూడింగ్ హెర్ రిసైటల్ శ్రీమతి మండా సుధారాణి నౌ ప్రెసెంట్స్ ఎ త్యాగరాజ స్వామి కీర్తన ఏమని పొగడుదురా ఇన్ రఘువీర వసంతం సెట్టు ఆదితాళ్.
0: చివరిగా ఏమని పొగడుదరా వీర వసంతం రాగం ఆదితాళంలో త్యాగరాజ స్వామి వారి కీర్తన వింటారు.

0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you have enjoyed vocal recital by Srimati Manda Sudharani, supported on violin by Sri R. Dinakar and on Mrudangam by Sri M.L.N. Razu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి మండా సుధారాణి గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ ఆర్ దినకర్, వయోలిన్ శ్రీ ఎంఎల్ఎన్ రాజు, మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శ్రీవిద్య గాత్ర కచేరి వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి పంచమాతంగ ముఖ గణపతిన మరహరి రాగంలో ముత్తుస్వామి దీక్షితుల కృతి రూపక తాళం.
2: Listen to a Karnataka classical vocal concert by Srimati G. Srividya. Srimati Srividya begins her concert with a composition of Muthuswami Dikshitar, Panchamatanga Mukhaganapatina, in Rag Malahari set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి శ్రీరంజని రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి శ్రీ తుమ్ దుర్గే ఖండ ఏకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ శ్రీ తుమ్ దుర్గే ఎన్ రా శ్రీరంజని సెట్ టు ఖండ ఏకతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శ్రీవిద్య గాత్ర కచేరీ వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి దురుసుగా సావేరి రాగంలో శ్యామశాస్త్రి కృతి ఆదితాళం
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైం ఇండియన్ మ్యూజిక్ You are listening to a Carnatic classical vocal concert by Srimati G. Srividya. Srimati Srividya continues her concert with a composition of Shyama Shastri, Durusuga, in Rag Saveri set to Adital.

0: కార్యక్రమంలో చివరిగా వినండి. కాపీ రాగంలో జావళి పరులన్న మాట నమ్మవద్దు రూపక తాళం.
1: శ్రీమతి శ్రీవిద్య కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఏ జావళి పరులన్న మాట నమ్మవద్దు ఎన్ రాగ్ కాపీ సెట్ రూపక తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి జి శ్రీవిద్య గాత్ర కచేరీ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Karnataka classical vocal concert by Srimati G. Srividya. This program was contributed by
0: Akashvani Hyderabad
1: for Ragam 24/7 DTH. Anytime, Indian music.